0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్యసేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
2: ఏ గంభీర్ మసలా హై, హమే ఇస్ పర్ చర్చా కర్నీ చాహియే, ఔర్ చర్చా కర్నే కా జో సబ్సే అచ్చా మాధ్యమ హై వో హై పార్లమెంట్, ఔర్ హమ్ చర్చా కే లియే తయార్ హై. గహన్ చర్చా కే మాధ్యమ సే ఇస్కీ బారీకియో మే హమ్ జాయే, హమ్నే కిస్ తరీకే ఇస్కో అడ్రెస్ కియా హై, ఔర్ బాకీ సర్కారో కో భీ కిస్ తరీకే సే ఇస్మే అడ్రెస్ కర్నా చాహియే, క్యా బిందు హై జిస్కే బారే మే హమ్కో గహరా.

0: से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय ना।
1: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
0: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
1: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने के तैयार है.
1: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యకుడు నికోసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ధి, సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరుగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్

0: ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ రెండు క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగ్గా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జౌ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: நேரம் 7:15. ஆகாஷவாணி.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: MHz FM கோல்டில் இனிய திரையிசை பாடல்கள் கேட்கலாம். உன்னுடன் திரைப்படத்திற்காக SP பாலசுப்ரமணியம் ஹரிணி பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా రేడియో చరిత్ర ఈ అంశంపై శ్రీమతి కె రమాదేవి గారి ప్రసంగం మరియు పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక భక్తి గీతం విందాం. గానం శోభారాజు, రచన రామమూర్తి, సంగీతం గోపి.

శనివారం అనగా జూలై 26వ తేదీ ఉదయం 11 గంటలకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి కేంద్రాలలో తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: శ్రోతలందరికీ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు. 1927లో భారతదేశంలో తొలి రేడియో ప్రసారాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాము. తరతరాలుగా ఆబాల గోపాలాన్ని అలరిస్తోంది మన ఆకాశవాణి. చిన్నపిల్లల కార్యక్రమాలు, భక్తిరంజని, మహిళా మన్నులకు ముచ్చట్లు, రైతన్నలకి చైతన్యం కలిగించే కార్యక్రమాలు, నాటికలు, విజ్ఞాన కార్యక్రమాలు, ఇలా ఎన్నో వినూత్నమైన ప్రసారాలు ఆకాశవాణి మనకి అందిస్తోంది. దేశాన్ని ఏకం చేయడంలో రేడియో ప్రసారాలది పెద్దపీట అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. 1983 ఇంగ్లాండ్లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్పు ఫైనల్ను కళ్లకు కట్టినట్టు ప్రసారం చేసింది మన ఆకాశవాణి. మధురమైన అలనాటి చిత్రగీతాలు, లలిత గీతాలు, జానపదాలు, శాస్త్రీయ సంగీతం ప్రసారం చేస్తోంది మన పలుకుతేనెల ఆకాశవాణి. రేడియో ప్రసారాలు ఎప్పటిలాగే అందరినీ అలరిస్తాయని ఆశిస్తున్నాము. కార్యక్రమంలో ఇప్పుడు రేడియో చరిత్ర, ఈ అంశంపై శ్రీమతి కె. రమాదేవి గారి ప్రసంగం విందాం.
1: అత్యంత ప్రసిద్ధి చెంది ప్రభావవంతమైన మాధ్యమం రేడియో. దాని ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంతి వేగ పౌనఃపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను, గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియయే దూరశ్రవణ ప్రక్రియ. దీనినే రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఈ ప్రసారాలను వినడానికి ఉపయోగించే సాధనమే రేడియో. మొదట్లో విద్యుత్ ద్వారా పనిచేసే పెద్ద రేడియోలు ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లో ట్రాన్సిస్టర్లు కనిపెట్టబడ్డాయి. ఇవి బ్యాటరీతో పనిచేసేవి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఈ ట్రాన్సిస్టర్సే ఇప్పుడు అరచెయ్యి పరిమాణంలో అతి చిన్నవిగా మారి జేబులో పట్టే రేడియోలుగా మారాయి. ఇక ఇప్పుడు విడుదలవుతున్న ప్రతి కంపెనీ మొబైల్స్లోనూ రేడియో అప్లికేషన్స్ తప్పనిసరి అయిపోయింది. ప్రతి సంవత్సరం 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించబడుతుంది. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియచేయటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. దేశంలోనే తొలిసారిగా 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే రేడియో ప్రసారాలను ప్రారంభించింది. బ్రిటిష్ హయాంలో 23 జూలై 1927 తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. దీనిని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. ఆల్ ఇండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతోంది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతికి చెందిన విభాగము. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి దేశంలో కేవలం 6 ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. 2020 నాటికి దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 479 కేంద్రాలుగా అభివృద్ధి చెందింది. అనేక ప్రయోగాల అనంతరం లండన్కి చెందిన 20 ఏళ్ల వయసున్న మార్కోని వైర్లెస్ ద్వారా తొలి సంకేతాన్ని ప్రసారం చేయడం గొప్ప చారిత్రాత్మక సంఘటన. మార్కోని కనుగొన్న ఈ పరికరాలతో సంకేతాలను 8 మైళ్ళ దాకా పంపడానికి వీలయ్యేది మొదట్లో. ఆ తరువాత 300 మైళ్ళ దాకా అది విస్తరించింది.

ప్రపంచంలోకి ఎల్లా తొలి ప్రసార కేంద్రం పిట్స్బర్గ్లో స్థాపించబడి 1920 నవంబర్ 2వ తేదీన తొలి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాటి ద్వారా రేడియో ప్రసారాల విషయంలో ఆసక్తి కనపరిచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లాండ్. 1923 మే నుండి జెకోస్లోవేకియా, అక్టోబర్లో జర్మనీ తమ ప్రసార కేంద్రాలను స్థాపించాయి. సాధారణంగా ప్రజలు వినగలిగే రేడియో తరంగాలు 3 రకాల ఫ్రీక్వెన్సీల్లో ఉంటాయి. మధ్య తరహా, అతి చిన్న తరంగాలు, పౌనఃపున్య తరంగాలు అని. మనం వింటున్న ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ అయిన ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి విభాగంలోకే దూరదర్శన్ కూడా వస్తుంది. ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద రేడియో వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం కొత్త ఢిల్లీలోని పార్లమెంటు వీధిలో, భారత పార్లమెంటు పక్కనే ఆకాశవాణి భవనంలో ఉంది. దీనిలో వార్తా విభాగం, ఎఫ్ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. ఇక మన భారతదేశ అభివృద్ధిలో రేడియో ముఖ్యంగా వ్యవసాయ, వయోజన విద్యా ప్రచారం, మహిళాభ్యుదయం, కార్మిక విద్యా ప్రచారం, పిల్లల అభిరుచులను అభివృద్ధిపరచడానికి ఎంతో ఉపయోగపడుతోంది. మరీ ముఖ్యంగా వార్తలు, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సాహిత్య ప్రదర్శనలు ప్రసారమవుతూ ఉంటాయి. ఇక రేడియో ప్రముఖుల గురించి ప్రస్తావించాలంటే ఇక్కడ ఒక పెద్ద జాబితాయే తయారవుతుంది. అన్నవరపు రామస్వామి, ఉషశ్రీ, త్రిపురనేని గోపీచంద్, తురగా జానకీరాణి, న్యాయపతి కామేశ్వరి, ప్రయాగ నరసింహశాస్త్రి, నండూరి సుబ్బారావు, పింగళి లక్ష్మీకాంతం, రావూరి భరద్వాజ, శ్రీరంగం గోపాలరత్నం, స్థానం నరసింహారావు గారు వంటి ప్రముఖులు తెలుగు సంగీత సాహిత్య ధురీణులు. ఆకాశవాణిలో ఉద్యోగులుగా లలిత గీతాలు, రూపకాలు, నాటికలు వంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఇక 1920 ప్రారంభంలో మొదటి రేడియోను వెస్టింగ్ హౌస్ కంపెనీ ప్రభుత్వ లైసెన్స్ ద్వారా ఉత్పత్తి చేసి విక్రయించింది. గుగ్లీ ఎల్మో మార్కొని రేడియో పితామహునిగా ప్రసిద్ధి చెందాడు. అతని నిరంతర ప్రయోగాల వల్లే ఈనాడు అత్యంత అభిలాష ఉన్న మనం రేడియో శ్రోతలమయ్యాం. మొదటి అట్లాంటిక్ ప్రసారం డిసెంబర్ 12, 1901 జరిగింది. విషాద సమయంలో రేడియో ఎలా ఉపయోగపడిందో చెప్పడానికి మంచి ఉదాహరణ మునిగిపోతున్న టైటానిక్ ఓడలోని ప్రయాణికుల ప్రతిస్పందన. సహాయం కోసం ఒక ట్రాన్సిస్టర్ రేడియో ద్వారా అప్పటి ప్రభుత్వం SOS కాళ్లను పంపింది. దాన్ని సమీపంలోని కార్పాధియా అనే ఓడ అందుకుని వెంటనే ప్రతిస్పందించడం వల్ల కొంతమందినైనా కాపాడగలిగారు అటువంటి ఆపద సమయంలో. నేటికి వేగవంతమైన జీవితంలో రేడియో మనకు రోజువారీ ప్రయాణాల్లో, మన కార్లల్లో, వాహనాల్లో లేదా వినోద విజ్ఞానాల కోసం ఇంట్లో అయినా మనం కనెక్ట్ అయ్యే విధంగా ఎంతో ఉపయోగపడుతుంది. సంస్కృతిని కాపాడే ఒక గొప్ప మాధ్యమం ఈ ఆకాశవాణి అనే చెప్పుకోవచ్చును. 2020 ఫిబ్రవరి 9 మెద్రాస్ కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారి సోదరుడైన శ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు పనిచేశారు. పిల్లల కార్యక్రమాలు అనేకం చేసిన ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ధి. ఆరోగ్య సూచనలు, పిల్లల సంరక్షణ, కుటుంబ విలువలు, భక్తిగీతాలు, సుమధుర సంగీతం, జనరంజని, ఇవన్నీ మన రోజువారీ జీవితానికి ఎంతో ప్రేరణనిచ్చాయి. ప్రముఖ సంస్థ అయిన ఆకాశవాణి గ్రామీణ మహిళల వరకు చేరి వారిలో పరిస్థితుల పట్ల అవగాహన, ఆత్మవిశ్వాసం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇది మన ఊహాశక్తిని కూడా పెంచుతుంది. మాటల ద్వారా కథలను, పాటల ద్వారా భావాలను మనసులోనే చిత్రించుకునే శక్తినిస్తుంది. మనలోని ఒంటరితనాన్ని దూరం చేసి మనకి నిత్యం ఒక స్నేహితురాలిగా

0: తోడుగా ఉంటుంది. నేటి ఆధునిక కాలంలో ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో కేంద్రాలు మహిళల స్వరానికి వేదికలుగా ఉండి మహిళల సమస్యలు, వారి విజయ గాథలు, వారి ప్రతిభా పాటవాలు, ఇటువంటి వాటినన్నిటినీ సమాజానికి తెలియజేస్తున్నాయి. అందుకు మనమే నిదర్శనం. ఉదయాన్నే మనసుకు ప్రశాంతంగా ఉంచే సుప్రభాతంతో మొదలై మధ్యాహ్నం వచ్చే చేను చెలక, కార్మికుల కార్యక్రమం, వివిధ భారతి పాటలు, నాటికలు, నాటకాలు, హరికథలు, శని ఆదివారాల్లో ప్రసారమయ్యే బాలానందం, బాల వినోదం వంటి కార్యక్రమాలు ఎంతో ఆహ్లాదంగానూ విజ్ఞానదాయకంగానూ ఉంటాయి. వారానికి ఒకసారి వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రాలను ఇంటిల్లబాది కూర్చుని చక్కగా వినేవాళ్ళం ఆ రోజుల్లో. ముఖ్యంగా ఆదివారం ప్రసారమయ్యే హాస్య నాటకాలు ప్రత్యక్షంగా చూసిన దానికన్నా ఎక్కువ భావన కలిగించేవి. శారదా శ్రీనివాసన్ గారి స్వచ్ఛమైన ఉచ్చారణ, స్పష్టత, వార్తలు వినిపించిన టంగుటూరి ప్రకాశం, ఓలేటి పార్వతీశం, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ, వివిధ భారతిలో వ్యాఖ్యాత శ్రీ ఉమాపతి బాలాంజనేయ శర్మ గారు, ఇటువంటి వారి అత్యంత ఆత్మీయమైన గాత్రం ఇంకా ఇన్నేళ్లైనా మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. మొత్తంగా ఆకాశవాణి అనేది జ్ఞానాన్ని పెంచే గురువుగా కూడా చెప్పుకోవచ్చు, సంగీతాన్ని అందించే స్నేహితుడు. ఆనాడు రేడియోలో విన్న పాటలు ఇప్పటికీ మనకి కంఠస్థంగానే ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, భక్తి పాటలు, లలిత గీతాలు ఏవి విన్నా ఇప్పటికీ మర్చిపోలేని గుర్తులుగా మనందరిలో మిగిలే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి కూడా. ఇలా మన అందరి జీవితాల్లో ముఖ్య భూమికను పోషించిన రేడియో, క్రికెట్ మ్యాచ్లు వినడానికి, వేసవికాలంలో అయితే ఆరు బయట కూర్చుని పాత పాటలు వింటూ ఎంతో ఆహ్లాదించేవాళ్ళం. ఈ విధంగా ఆకాశవాణి భారతదేశపు జాతీయ ప్రజా రేడియో ప్రచార సంస్థ. 1956 నుండి ఈ పేరుతో పిలువబడుతున్న ఇది బహుజన్ హితాయ, బహుజన్ సుఖాయ అనే నినాదంతో విశ్వసనీయమైన వార్తలు, వినోదం మరియు విద్యాపరమైన కార్యక్రమాలు అందిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్ల్లో ఒకటిగా పరిగణింపబడుతోంది. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ మరియు వెబ్సైట్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. ఆకాశవాణి దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా వివిధ సమాచారాన్ని అందిస్తూ భారతీయ సంస్కృతి మరియు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రోజుల్లో టెలివిజన్, మొబైల్, ఇంటర్నెట్ ఉన్నప్పటికీ కూడా రేడియో ఏమాత్రం తన ప్రాముఖ్యతను కోల్పోలేదు. ఇప్పటికీ చాలామంది ఉదయం భక్తి కార్యక్రమాలు, వార్తలు, అంతేకాకుండా ఉదయం సాయంత్రం బీచ్ల దగ్గర నడిచేవాళ్ళు కూడా ఈ ప్రసారాలను వింటూ ఉంటారు ఎంతో ఆనందంగా. ఈ విధంగా ఆకాశవాణి ప్రజలకు విజ్ఞానం, వినోదం, సంస్కృతి అందించే ఒక గొప్ప మాధ్యమం. దానికి మన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
1: ఇంతవరకు రేడియో చరిత్ర అనే అంశంపై శ్రీమతి కె. రమాదేవి గారి ప్రసంగం విన్నాం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో మహిళా మండలి స్త్రీల కార్యక్రమం వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సభ్యురాండ్రు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఈరోజు వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, గ్రామీణ్ గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ లభిస్తుంది. విత్తనాలు నాటడం, పంట కోతల సమయంలో వ్యవసాయ కార్మికుల సరఫరాను నిర్ధారించడానికి

పనులకు 60 రోజుల వరకు విరామం కల్పిస్తోంది ఈ పథకం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ గురించి మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

కార్యక్రమంలో చివరిగా ఆపాత మధురమైన చిత్రగీతం, ఘంటసాల గళం, ఆత్రేయ కలం, సంగీతం కేవీ మహాదేవన్, చిత్రం ప్రేమ్నగర్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బూకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు.

యువతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతరేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్

0: దాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కిచెప్పారు. రాజ్యాంగపరమైన న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is and will remain an integral and inalienable part of India. This is a constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది 31 ఆగస్టు సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్టపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్టపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

0: వెన్నుచూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరవజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్పూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమ లక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయతా భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయతా భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.
1: ఆకాశవాణి నేరం 12:40.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: மெகாஹர்ட்ஸ் எஃப்எம் கோல்டில் மெல்லிசை பாடல்கள் கேட்கலாம். நாமக்கல் வே ராமலிங்கம் பிள்ளை இயற்றிய பாடலை பாடியுள்ளவர் லதா ராஜு. பாடலுக்கு இசை டி ஆர் பாப்பா.